0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర్యబద్ద
0: గారే గారే
1: అమ్మకం పట్టారే
0: గారే
1: సూర్యకి ధరది

0: చతుర గోళ క్యారా గోళ చతుర గోళ చతుర ఏక పేరైనా గోళ బొల్లా చతుర బొల్లా
1: చతుర నారి.